సింధు దీన గోపిషా గోపిక కాంతే రాధా కాంతే నమస్తుతే ఆగశే భగవం దేవాస్థాని చాస్తి దుర్భవ యావత్ పూజా కరిక్ష్యామి తావత్వం సనిరోభవ రమణం చామయా దత్తం ప్రియానం పరమేశ్వరం ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.